0: అప్పు అప్పు అజ్జరు కాండె పోతినారు నలల బైదు జరియా ఈమిని అంగడి దల్ప తూయనా పోడిగెలా ఉందుండుయా.
1: అందత ఆరు ఓడి పోండల ఈతు పూర్తి కుల్దిన ఎంకలగుత్తిజ్జి.

రామరాంపన కంపౌండ్ ఎరుమైందన్న ఒరి ఎమగ ఉంటే రామగ ఇని బయ్యగ నిశ్చయ